జపేత్ గణపతి స్తోత్రం షడభిర్వాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః, అష్టభ్యో బ్రహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్తరవ